0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: నమస్కారం ప్రియమైన శ్రోతలారా, ఆనందాన్ని వెతుకుతూ మనం చాలా దూరం వెళ్ళిపోతాం, కానీ కొన్నిసార్లు ఆనందం మనలోనే ఉంటుందని మర్చిపోతాం. అందుకే అంటారు హ్యాపీనెస్ స్టార్ట్స్ విత్ యూ. నమస్కారములు, స్వాగతం. ఇది మీ సౌందర్య లహరి కార్యక్రమం. మొదలు పెడదాం అందమైన ఓ పాటతో.

ఆనందం ఎప్పుడూ పెద్ద విషయాల్లోనే కాదు. ఉదయాన్నే ఒక వేడిక పొతి, పిల్లల నవ్వులు, పాత స్నేహితురాలి ఫోన్ కాల్, చల్లని గాలి, ఇష్టమైన పాట, ఇవన్నీ కూడా

ఈ రోజు ఒక చిన్న వ్యాయామం చేద్దాం. మీ జీవితంలో మీరు కృతజ్ఞత చెప్పాలనుకునే మూడు విషయాలు గుర్తు చేసుకోండి. మీ కుటుంబం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా ఈరోజు లభించిన ఒక మంచి అవకాశం కావచ్చు. కృతజ్ఞత మన దృష్టిని సమస్యల నుండి ఆశీర్వాదాల వైపు మళ్ళిస్తోంది.

మీకు తెలుసా, నవ్వడం వల్ల మన శరీరంలో సానుకూల భావాలను పంచే హార్మోన్స్ను విడుదలవుతాయి. అందుకే నవ్వు నిజంగా ఒక ఔషధమంటారు. ఈరోజు మీరు కలిసే ప్రతి ఒక్కరికి ఒక చిరునవ్వు ఇవ్వండి. అది వారి రోజును మార్చవచ్చు, మీ రోజును కూడా.

సెల్ఫ్కేర్ ఆన్ ఎ బడ్జెట్. సెల్ఫ్కేర్ అంటే ఖరీదైన వస్తువులు కొనడం కాదు, కొన్ని సులభమైన మార్గాలు. ఒక పుస్తకం చదవడం, 10 నిమిషాలు నడవడం, ఇష్టమైన సంగీతం వినడం, చెట్లతో సమయం గడపడం, మంచి నిద్ర తీసుకోవడం, అవన్నీ సెల్ఫ్ కేర్.

ఈరోజు మనం కలిసి కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. నేను చాలా విలువైన దాన్ని. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను అందానికి ఆనందానికి అర్హురాలిని. ప్రతిరోజు కొత్త అవకాశాలను తీస్తుంది. నేను నన్ను ప్రేమిస్తున్నాను అని మీరు మీకు చెప్పుకోవాలి.

మనం అందరికీ సమయం కేటాయిస్తాం, కుటుంబానికి, స్నేహితురాలకు, పనికి. కానీ మన కోసం కొంత సమయం కేటాయించాలి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమంలో నేను మీ కృతజ్ఞతను మీ సేవలో. అయితే మీరు మంచి వైబ్స్తో కూడి ఉన్నారని సాయంత్రపు వేళ కొంచెం అలసిపోయినట్లు అనుకుంటున్నాను, కానీ మేముంటాము మీ తోడుగా టు అకంపెనీ యూ ఇన్ దిస్ హార్డ్ జర్నీ.

ఈ సంగీత రసికులారా, ఈ సమయంలో నేను అనుకుంటున్నాను చాలామంది వంటగదిలోనున్నారు లేదా మీరు అలసిపోయి ఉన్నట్టు విశ్రాంతి చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, మీరేమైనా చేస్తున్నారైతే వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని.

అవునండి, సంగీత రసికులార సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. ఎలాంటి విషయాలను దాచుకుండా అన్ని విషయాలను పెంచుకునేదే నిజమైన ప్రేమ. అయితే కీప్ షేరింగ్ అవుట్.

ఏ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ పెళ్లి వార్షికోత్సవం లేదా జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

అవునండి, సంగీత రసికుల దౌర్భాగ్యంగా మన ఈనాటి కార్యక్రమం పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభరాత్రి.